జాగ్రత్త నాగ్రతం బాగ్రతం బాధ్య గాగ్రతం గాజే మహా గజ గాజే తగ్రతం తీరం తొక్కం కళాకం జాగ్రతం కాతి కటారి కడాకం దిర్నా దిర్నా దిర్నా.